0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime, India music.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిమేడూరు శ్రీనివాస్ వీణావాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కాపీ రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, రఘువర నీ నగుమోగమును వేగ చూబొమ్మ శ్రీ రామచంద్ర, ఖండజాతి త్రిపుట తాళం.
3: Listen to a ragam tanam pallavi on veena by Shrimaduri Srinivas in rag kapi set to Khandajati Triputatal. He is accompanied by Shri G. Ramachandran on Murdangam and Shri P. V. Ramanamurthy on Ghatam. Lines of the Pallavi are Raghuvarani Nagumugamunu Vega Chupuma Sri Ramachandra.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరు శ్రీనివాస్ వీణావాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు అరాగం తానం పల్లవి ఆన్ వీణా బై శ్రీ మేడూరి శ్రీనివాస్. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ జి రామచంద్రన్ ఆన్ మృదంగం అండ్ శ్రీ పివి రమణమూర్తి ఆన్ ఘటం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు.
1: You will now listen to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio.
0: ఇప్పుడు వినండి విరిబోణి భైరవి రాగవర్ణం అటతాళం పద్మిరియం ఆది అప్పయ్య రచన.
1: Listen to విరిబోణి, a varnam of పచ్చిమిరియం ఆది అప్పయ్య in రాగ్ భైరవి, set to అటతాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నారాయణతే నమో నమో. మేఘాగ్రాగంలో అన్నమాచార్య కిరణ ఆదితాళం.
1: ది ఎన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య. నారాయణతే నమో నమో ఇన్ రాగ్ బిహాగ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: You are listening to a Karnataka Instrumental Ensemble present by staff artists of All India Radio.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to clarinet recital by Sri A. Pothiraju, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri K. Sadguru Charan.
2: Ragam Nirantara Bharati Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి పివి దుర్గా భవాని, మృదంగం శ్రీ కే సరుచరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కీర్తన. నను బ్రోవ నీకింత ఇన్రాగ్ అభోగి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందు నను బ్రోవ నీకింత అభోగి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Vasudeva Yeni, Indra Kalyani, said to Adithal.
1: Midintavaraku, Vasudeva Yeni, Kalyani Ragam, Adithalam, Tyagaraja Swami Kirtana Vinaru.
0: You are listening to Ragam 24/7, Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are enjoying Clarinet Recital by Sri A. Pothurasu.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Srandi. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజస్వామి కీర్తన, వినాయకుని వలెను, ఇంద్రాగ్ మధ్యమావతి, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయకుని వలెను, మధ్యమావతి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: హ్యావ్ ఎంజాయ్డ్ త్యాగరాజ స్వామి కీర్తన వినాయకుని వలెను ఇన్ రాగ్ మధ్యమావతి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు వినాయకుని వలెను మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ ఏ పోతిరాజు నౌ ప్రజెంట్స్ గురులేఖ ఎటువంటి ఏ త్యాగరాజ స్వామి కంపోజిషన్ ఇన్ రాగ్ ఔరి మనోహరి సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా గురులేఖ ఎటువంటి గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: అంటిల్ నౌ యు హావ్ ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ కీర్తన గురులేక ఎటువంటి ఇంద్రా గౌరీ మనోహరి సెట్టు ఖండచాపుతాళ్.
1: మీరింతవరకు గురులేక ఎటువంటి గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయ్డ్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ ఏ పోతురాజు, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురుచరణ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకి సద్గురుచరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగంజన ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.